0: ఉంటాడా?
1: పార్వతి
0: మెదవతి
1: అలరినా చిరిహినా మధువిక
0: చూపుక
1: నదృదం ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వెల్కి కన ధర ధర అనురాధా
0: ఉకహదా
1: অনুরাধা
0: বোকাহাদা
1: জলে পড়ে যা জলে পড়ে যা জলে পড়ে যা।

0: పార్వతి
1: మేధవతి
0: అలరినా
2: చిరిహినా
0: మాధవికా
1: చూపుగా
0: నదృదృదృదుం తన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధా
1: ఉకహదా
0: అనురాధా
1: ఉకహదా
0: జోలే పుడే జా జోలే పుడే జా జోలే పుడే జా